0: στο καλβαρούλαι.
1: Sentimento. Diz, please. Conta essa história pra nós.